ఎవరెం ఎకమకా మెదు ఖిలాఫ్ ఉలును కంతగు హకీగే ఎవరెన్ బయాం కొ దెవు మట్టకే అది హమకషవరం ఎవరెం వి దొగువెరిం కంగా కం కాఫిరు మీహున్ దినగతు మట్టకే.

0: الآخرة أكبر لو كانوا يعلمون
1: ఎవరెన్న అనియాలిమఫ అల్లాహ్ అట్టక హిజ్ర కుల మీహున్న హమ కషవరం దునియే గా వెసేవన ఉలేనే రంగలు వజం తిమన్ రస్కలాంగే దివ్వా హుషీమే అది హమ కషవరం ఆఖిరతుగే ధర్మ మా బుడే ఎవరెన్ ఎఖన్ దన్ననమయే.

అది ఎవరంగ అనియాగ సబవం అల్లాహు మీసకున్న వగుతుం అకూబా దివ్వానమ ఎవ్వెస్ దిరే ఎచ్చే ఎబిమ్మతిగా ఉడుమద్దూను కొరవీహే ఎహెనెక్కమకు ఖండ ఎళిగింవా ముద్దతుక ఎఖలాంగ ఎవరెం ఫస్కురవ్వనీయే ఫహె ఎవరింగ అజలు అవము ఎమ్మె హిందు కొలకవ్వెస్ ఎవరెన్నక లహెన్ను కురవ్వాహుటే అది అవహెవ్వెస్ నుమె కురవ్వాహు.

0: అది హమకషవరుం నాం సూఫీగా త్యబా మీహున్న ఇబ్రతి వాకం కషవరే ఏగ బణుగా వాతకితి త్యబా మీహున్న తిమన్ రస్కలాంగి భూమి దివ్వమే బండు తెరేగా వా ఫులూలాత్తకాయ్ లయాయ్ దెమెదుం ఉఫిదిగం అన్న భూమికి బో మీహున్న భూయమ ఫసేహ అది సాఫ్ వెగిం వాకిరే.
1: දිවෙහි FM දිවෙහි නායකු නෝදිය 1 MHz.

0: దివ్యఎఫ్ఎం దివ్యహిన్నాయక్
1: మెగాహెర్ట్స్ దివ్యఎఫ్ఎం.
2: రీత్ అపతు విస్తీర్ణ